0: ప్రైజ్ లార్డ్ అయ్యా.
1: ఆ స్తోత్రం, ప్రైజ్ గాడ్ జీసస్. గుడ్ మార్నింగ్.
0: ఇన కేక్ దిల అయ్యా.
1: అయ్యా అయ్యా, కేక్ కేక్దామా?
0: కేక్ కేక్ది, సైలెంట్ ఆ ఇరుకతాం పాప. ఎన్నని
1: ఆ పారుంగా.